నానిదవే నానిదవే మనమున పడగమా అని ఎవరకు నానిదవే ఓయ్ విజయన పనికా ఓయ్ విజయన బొన్న బొన్న కపెరో నో కడవా ఓయ్ అంబర కపెరో నో కడవా అంబర కపెరో నూడియా ముఖ్యారవా వాముజు ఎల్ల బడరుడి సజవ కోపదేశా ఒకుజాను లబడరుడి ఒకసారి విజయన బొన్న బొన్న akubirete babukanga tena akuwerekera nakubunyekubo erowarubiate ayogera kusharugera